గగనసదృశ్యం తస్మస్యాదిలక్ష్యం ఏకం అనిత్యం విమలచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుతం నమామ్యం. ఓం శాంతి శాంతి శాంతి. అలక్పురిజీ మహాదేవ కీ, దేవాది దేవ దేవేశ్వర మహాదేవ. పూజ్య భగవాన్ దీప్ నారాయణ మహాప్రభు కీ, హిందూ ధర్మ సమ్రాట్ సద్గురు స్వామి మాధ్వానజీ భగవాన్, సత్య సనాతన భారత్ మాతాకి. బ్లెస్డ్ సెల్ఫ్ స్పిరిచువల్ సీకర్స్ భక్తాస్, డియర్ వన్స్ రౌండ్ ద వరల్డ్, దిస్ మెసేజ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హోలీ ల్యాండ్ భారత్, జార్డన్, రాజస్థాన్, పాలి, ఫ్రమ్ ద గురుకుల్. గురుకుల్ మీన్స్ దట్ ఎడ్యుకేషన్ సెంటర్ వేర్ ద మాస్టర్ ద గురుదేవ్ ఈజ్ గివింగ్ ద నాలెడ్జ్. ద స్కూల్స్, ద కాలేజ్, ఎడ్యుకేషన్ సెంటర్స్ ఆల్ బిగేన్ విత్ ద రిషీస్. There was no schools in the whole world. It was only taught by the great rishis. And the first university in the world, where was it? Pehli university kahan thi sansar mein? Takshila. తక్షిలా కౌన్ సే దేశ్ మే థా? భారత్ మే. ఫస్ట్ యూనివర్సిటీ వాజ్ ఇన్ ఇండియా, తక్షిలా. మెనీ మెనీ థింగ్స్. సో ఓకే, లెట్స్ గో ఫర్దర్. ఇన్ అవర్ గురుకుల్, ఓం శ్రీ విశ్వదీప్ గురుకుల్, వేర్ ద students are studying from the nursery school, primary school, middle school, high school and college. In this area of Rajasthan, we have one project and many of you know, it's called Gyan Putra. హమ్ అవర్ గురుకుల్ అడాప్ట్స్ ద స్టూడెంట్స్ ద చిల్డ్రన్ యాజ్ ఎ మానస్ పుత్ర. ఏక్ తో మానస్ పుత్ర హోతా హై జిస్కో హమ్ హమారి పుత్ర కి సమాన్ ఆదర్ కర్తే హై, ప్యార్ కర్తే హై, సమజ్తే హై. ఔర్ వోహి చాహే ఆప్ మానస్ పుత్ర కహో యా జ్ఞాన పుత్ర, క్యోంకి ఫాదర్ కా, బాప్ కా, మా బాప్ కా ఫర్జ్ హోతా హై కి సంతాన్ కో శిక్షా దే, బికాజ్ ద పేరెంట్స్ ఆర్ దే హు గివ్స్ ద ఎడ్యుకేషన్ టు దేర్ చిల్డ్రన్. నౌ అకార్డింగ్ టు ద ఇండియన్ ఎడ్యుకేషన్ the time the school begins from 1st of July. So now our students are coming. But dear ones, you can see many of our Gyan Putra, our students in our hostel still coming, and you see them.